0: ఇస్తల కొత్త ప్రొఫెషనల్ ప్లేస్ లో మీకు మీటింగ్ ట్రైనింగ్ ఓ వర్క్ షాప్ లో యు విబిటి సిక అట్ మోడర్న్ కాన్ఫరెన్స్ రూమ్ వి యూస్ ఆఫ్ రెంటమ్ ఎయిర్ కండిషన్ కంఫర్టబుల్ సీటింగ్ ఆడియో విజువల్ ఎక్విప్మెంట్స్ ఫర్ ఎవరీ సంథింగ్ వి యు నీడ్ ఇన్ ఇస్తాప్లో వన్ ప్లేస్ నో మోర్ యు గాట్ మార్నింగ్ టీ ట్రాపికల్ లంచ్ ఫర్ ఆఫ్టర్నూన్ టీ స్పోర్ట్స్ మీటింగ్ బ్లూ ఇన్ ఇస్తాప్లో ఫుల్ డే అండ్ మీ స్ట్రెట్ లో మీకు ఆల్ గెట్ ఆ మీటింగ్ సెమినార్ ప్రెజెంటేషన్ ఫర్ కార్పొరేట్ మీటింగ్ మీ కెన్ బుకింగ్ బ్లూ నౌ యా లక్ 22999 ఓ విజిట్ ఇన్ మివలా విబిటి సిక్ కాన్ఫరెన్స్ రూమ్ హైయర్ ప్రొఫెషనల్ రిలయబుల్ ఫర్ స్ట్రెట్ లో హార్ట్ నో పోర్ట్ఫోలియో.
1: Avec Canal+, jusqu'au 31 juillet 2026, profitez d'une offre exceptionnelle. Accédez au meilleur du football et vivez les plus grands rendez-vous sportifs avec Canal+. Trouvez également tous vos programmes préférés avec les 40 chaînes de la formule. Access à 1500 watts et le matériel est offert. Appelez le 23 274 ou rendez-vous chez nos distributeurs partenaires.
2: Boom! Your day just got better. Crank it up. Weekend on Paradise 98 FM.